0: కృష్ణాస్తిల శ్వేతాస్తిల సౌమ్యావశానుగాః
1: పునందు మే పాపం యత్కింజ దురితం మహి స్వాహా
0: నమశ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగః
1: యగుం సురాపానం భ్రూణహత్యాదిలాశాంతిగుం శమగందు స్వాహా
0: లక్ష్మేష్ట పుష్టేష్ట కీర్తిం చానుణ్యతాం మణ్య

0: శుద్ధ్యంతా జ్యోతిరహం విరజామి పాప్మా భూయ సగస్వాహ.
1: ఉత్తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్షి దేహి దేహిత.

0: We take so much interest in that type of education which gives us a living, but we never make a sincere attempt to learn that knowledge which leads us to liberation.
1: Vidyarthulare,
0: dear students,
1: prapanchamu bhagavantuni vishalamaina vyakti swarupam.
0: This world is the vast expression of God.
1: మానవుని యొక్క దృష్టిని వికసింపచేసుకుని భగవత్ సృష్టి పైన మరల్చినప్పుడు మనకు ఒక విచిత్రమైనటువంటి యొక్క అనుభూతి క్రమము మనకు అర్థమవుతున్నది.
0: When we make our eyes wide open and see the entire world as the wonderful creation of God, we can really appreciate and understand.
1: ఈ సృష్టి క్రమమును అర్థం చేసుకోవటమే సరి అయినటువంటి విద్యగా మనం గుర్తించాలి.
0: We have to realize that to understand this process of creation is true knowledge. This aspect we should appreciate and understand.
1: మొట్టమొదట మనకు జడమైనటువంటి కొండలు పర్వతములు మనకు గోచరిస్తాయి.
0: At the very first instance, we can see only the mountains and other inert matter like rivers, etc.
1: ఇందులో చైతన్యం ఏమాత్రము మనకు కనిపించదు.
0: We don't see that chaitanya or the subtle energy in these things.
1: కానీ రెండవది వృక్షములు.
0: The second thing are the trees.
1: ఇందులో చైతన్యం ఉన్నది కానీ అది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ప్రయాణము సలుపలేదు.
0: దీస్ ట్రీస్ నో డౌట్ హ్యావ్ దిస్ సటిల్ ఎనర్జీ, బట్ దే కెనాట్ ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: మూడవది జంతువులు.
0: ది థర్డ్ థింగ్ ఆర్ ది యానిమల్స్.
1: ఇందులో చైతన్యం ఉండటమే కాక ఇది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ప్రయాణము చేయటము సంభవిస్తుంది.
0: దీస్ యానిమల్స్ నాట్ ఓన్లీ హ్యావ్ ది చైతన్య ఆర్ ది సటిల్ ఎనర్జీ దట్ యానిమేట్స్ ఇట్, బట్ దే కెన్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: నాలుగవది మానవుడు.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ మ్యాన్ హింసెల్ఫ్.
1: ఇతని యందు పరిపూర్ణ చైతన్యం ఉండటమే కాక ఒక విచిత్రమైన అమోఘమైన అద్భుతమైనటువంటి ఒక విషయము ఇతని యందు విశిష్టమైనటువంటిదిగా ఉంటున్నది.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ మ్యాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ క్రియేషన్. అపార్ట్ ఫ్రమ్ his bodily aspects, he has a wonderful subtle chaitanya which is something laudable, something elevating, and something which is the noblest.
1: Adi subhashita,
0: and that is subhashita or proper style of speaking.
1: Modalu jadam,
0: first it is
1: inert. Rendavadi chaitanyam,
0: first is inert matter.
1: This moodavadi sanchalanam.
0: The second is subtle energy. Third is moment. Subhashitamu. The last, the fourth one.
1: ఈ సృష్టి యొక్క క్రమమును మనము చక్కగా అర్థం చేసుకున్న మానవత్వము ఎంత విశిష్టమైనటువంటిదో, ఎంత దుర్లభమైనటువంటిదో, ఎంత అమోఘమైనటువంటిదో మనం గుర్తించవచ్చు.
0: When we realize this various process of nature, we realize the value of human life, how important it is, how ennobling it is, and how important, how noble it is.
1: పూర్వపు మహర్షులు అనేక విధములైన తపస్సులు ఆచరించి విచారణ సల్పి తమ యొక్క దివ్యత్వము చేత సర్వత్వమును గుర్తించి మానవత్వము అతి దుర్లభమైనదనేటువంటి విషయాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
0: Our ancient sages have exerted themselves and by their tapas and intuitive knowledge have declared to us the value of human life.
1: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastatanar. Anaga manavattvam yokka visishtatanu oka daivattvamto polchukoni adi prakashavantamainatuntidiganu prashantavantamainatuntidiganu agnanamunaku avaranunnatuntidiganu bhavinchi ప్రచారం సల్పుతూ వచ్చారు.
0: దిస్ ఏన్షియంట్ రిసర్చ్ రియలైజ్డ్ దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ సో నోబుల్ అండ్ సో లూమినస్ దట్ ఇట్ కెన్ బి కంపేరబుల్ టు ది ఫైనెస్ట్ సుప్రీం సటిల్ ఎనర్జీ దట్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అండ్ బిగాన్ టు డిక్లేర్ ది సేమ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: మానసిక వ్యవహారం చేతను, వ్యాపారం చేతను, తపస్సు చేతను వారు గుర్తింపబడినటువంటిది రెండు విషయములు.
0: These sages have realized two important things by their tapas, by their mental exaltation and meditation and intuitive knowledge.
1: Okati aksharam, rendavadi ankya.
0: First is akshara and the second one as numbers.
1: Ee aksharamulu yendu mottamodatidi om.
0: Among the alphabets are aksharas, the first one is om.
1: Samasta aksharamulu kudanu ee prathama aksharamainatundi ee pranavam nundiye aavirbhavistu vachayi.
0: All the other letters or alphabets emanated from this primal word om.
1: Anni aksharamulaku aadi aksharamu pranavame om me.
0: For all the alphabets and the letters, the first and foremost thing is pranava, which is om.
1: Ee om aneetundi aksharam leka ye aksharam kodanu uchcharinchutaku veelu kaadu.
0: Without the word om, it's not possible to pronounce any other word.
1: Mana pillalu bhajanlo harmony vaanchutuntaru.
0: Our boys during bhajan will be operating the harmonium.
1: Ee harmonium lopala oka vaipuna gaalu nimputu untaru.
0: In this harmonium, wind will be entering through one side.
1: Kani maroku vaipuna reeds anta ottutu untaru.
0: And they will also be pressing the reeds on the other side.
1: Ee reeds ottinappudu sa ri ga ma pa da ni sa ani ostustuntari.
0: When they press these reeds, we get sa ri ga ma pa da ni sa.
1: Aithe ee sa ri ga ma pa da ni sa aneetundi ee saptaksharamulaku aadharam eviti.
0: But what is the basis for these seven words sa ri ga ma pa da ni sa?
1: Vesinatvanti oke gaale nimpinatvanti oke gaale.
0: What we fed the harmony with is the same wind.
1: Ade omkaram. Aa omkaram anetundi gaali nunde inni vikaramulainatvanti sa ri ga ma pa da ni sa ane satya swaramulu bayil deertu vachayi.
0: That wind gave our omkara, and from omkara all these seven different sa ri ga ma pa da ni sa came.
1: అదే విధముగానే అంకెల యందు కూడాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని మనం ఉచ్చరిస్తున్నాం.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నంబర్స్ వీ డిఫైన్ నంబర్స్ యాజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10.
1: అయితే ఈ అన్నింటి యందు కూడాను ఒకటి మాత్రమే ప్రధానం.
0: బట్
1: మిగిలినవన్నీ కూడాను ఈ ఒకటికి రూపాంతరములు.
0: బట్ ఇన్ దీస్ డిఫరెంట్ నంబర్స్ ద మెయిన్ నంబర్ ఈజ్ వన్, ది అదర్స్ ఆర్ జస్ట్ ది వేరియేషన్స్ ఆఫ్ దిస్ వన్.
1: తొమ్మిదిలో ఒకటి తీసివేస్తే ఎనిమిది అయింది.
0: ఇఫ్ యు రిమూవ్ వన్ ఫ్రమ్ నంబర్ 9, వీ గెట్ 8.
1: ఎనిమిదికి ఒకటి చేరిస్తే తొమ్మిది అయింది.
0: ఇఫ్ యు యాడ్ 1 టు 8, we get the number 9.
1: Ravatamu potamu okkate,
0: the coming
1: tamu okkate.
0: Coming and going is the same and staying is also the same.
1: Ee okkatini aadi antyamu aasthikamu ani kudanu cheptu vacharu.
0: The same thing is called the beginning and the end and aasthika.
1: Idi okkate daivattamu ani nirupistu vacharu.
0: They have began proving that this one is real godliness.
1: Adiye ee jagattunaku bijamu annaru.
0: They also said vittanamu, that this is the seed for the entire world.
1: Ee vittanamu ku pottu lekunda vittanam undadu.
0: No seed can be without a husk.
1: Kanuka ee pottu tho koodinatundi de vittanamu.
0: Therefore the seed is always covered with husk.
1: Pottu tho koodi undatam cheta బద్దలుగా ఉండినటువంటి విత్తనము మనకు కనిపించదు.
0: బికాస్ ది హస్క్ ఇస్ కవరింగ్ ది సీడ్, వీ కెనాట్ సీ ది సీడ్ ఫుల్లీ.
1: కనుక ఆ పొట్టే ఈ ప్రకృతి.
0: దిస్ హస్క్ విచ్ కవర్స్ ది సీడ్ ఈస్ ది రియల్ నేచర్.
1: అందులోనే ఉంటున్నది దైవత్వం అనే విత్తనం.
0: ఇన్ దిస్ నేచర్ విచ్ యూ సీ విత్ అవర్ ఐస్ వీ హ్యావ్ ది సటిల్ ఫార్మ్ ఆర్ ది సీడ్.
1: అయితే మన దృష్టి ఈ ప్రకృతి అనేటువంటి పొట్టు పైన ఉండినంత వరకు కూడాను విత్తనం మనకు గమనించుటకు వీలు కాదు.
0: As long as our sight is only on the external husk, we cannot see the internal divinity of the seed.
1: Kanuka ee divyattam anetunte yokka tattvamu prakriti tattvam cheta kappabadinatundi.
0: Therefore this idea of divinity is covered by the husk of nature.
1: Itti prakriti yokka tattvanni manam gurtinchadaniki tagina prayatnam cheyali.
0: To understand the nature of this type of prakriti, we must make every effort.
1: ఈ ఉపనిషత్తులు ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు.
0: In fact, the Upanishads said, this whole world is nothing but the habitation of the Lord.
1: అనగా ప్రపంచమంతా కూడాను ఉండినటువంటిది ఒకే ఒక విత్తనము.
0: The whole world is, according to this Upanishad, just the one seed.
1: కనుక ఉపనిషత్తు యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవడం వలన నిత్య జీవితంలో సత్యమైనటువంటి విషయాలను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ వి రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఫుల్ ఇంపార్ట్ ఆఫ్ ది ఉపనిషత్ వీ మస్ట్ రియలైజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఈస్ ది ట్రూత్.
1: ఇక్కడ ఈ ప్రకృతి దేనికి నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: వీ హ్యావ్ టు రియలైజ్ వై దిస్ నేచర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్.
1: కడపడదగినటువంటి మానవత్వమునకు ఒక దివ్యత్వమును చేకూర్చి నిజతత్వాన్ని గుర్తింపచేసి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై ప్రకృతి తోడుపడుతుంటుండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ మ్యాన్, విచ్ ఇస్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్, టు అండర్స్టాండ్ నేచర్ అండ్ త్రూ నేచర్ అండర్స్టాండ్ ది డివినిటీ బిహైండ్ ఇట్. దట్స్ వై నేచర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్.
1: పర్వతములు చిన్న చిన్న రాళ్లుగా తయారయ్యి మానవులకు గృహ నిర్మాణములకై సహాయం చేస్తున్నాయి.
0: మౌంటైన్స్ వెన్ దే ఆర్ బ్రోకన్ అప్ ఇన్ టు స్మాలర్ స్టోన్స్ దే హెల్ప్ మెన్ టు బిల్డ్ దర్ హౌజెస్.
1: వృక్షములు తాము తమ యొక్క కొమ్మలను రెమ్మలను ముక్కలు ముక్కలు గావించుకుని గృహ నిర్మాణములకై అనుకూలం చేస్తూ సేవలు చలుపుతూ మిగిలినటువంటి కర్రలు కేవలం వంట చెరుకులుగానే ఉపయోగించుకుంటూ మానవులకు సహాయం చేస్తున్నాయి.
0: The trees are helping men by giving their branches and their trunks for use as timber for building their houses and also to give shelter to
1: mrugamulu
0: to us.
1: Ivi chetanam cheta kaliginatunte ainappudigini cheema nundi yenugu varaku undinatunte patti yokka jeevi kudanu మానవులకు ఉపకారం చేస్తూ సేవలుగా తాము నిర్మాణమవుతూ వచ్చాయి.
0: As regards the animals, from the ant to the elephant, they are always doing some service to mankind.
1: గోవులు తమ పవిత్రమైన క్షీరమును మానవునికి అందించి పుష్టిని సంతృష్టిని చేకూరుస్తూ వచ్చాయి.
0: For instance, the cow gives its most pure milk to man to give him strength and nourishment.
1: ఇంకా ఎద్దులు మానవునకు భూమిలో దున్నుటకై సహాయం చేసి పంటను పండించి మానవునికి అందించి తన వంటను వండింప చేసుకోగలుగుతున్నాయి.
0: అండ్ ది ఆక్సన్ ఆన్ ది అదర్ హ్యాండ్ హెల్ప్ అస్ ఇన్ కల్టివేషన్ అండ్ టు గ్రో ప్లాంట్స్ అండ్ హ్యావ్ ద ఫుడ్ ఫ్రమ్ దాట్ అండ్ హెల్ప్ మ్యాన్ టు సస్టైన్ ఆన్ ది ఫుడ్.
1: గొర్రెలు మేకలు ఇంకా కోళ్లు చేపలు ఇత్యాది చిన్న చిన్న పక్షులు ఇవన్నీ కూడాను మానవులకు ఆహారంగా రూపొందుతూ వస్తున్నాయి.
0: షీప్ గోట్స్ ఫౌల్ అండ్ ఫిష్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బికమింగ్ ఈవెన్.
1: ఈ విధంగా మనం విచారణ చేస్తే సృష్టి అందున్నటువంటి ప్రతి జీవి కూడాను ప్రతి పదార్థము కూడాను మానవుని యొక్క జీవనముకు సంబంధించినటువంటి ఉపకరిస్తూ వస్తున్నాయి.
0: ఇఫ్ వి అనలైజ్ లైక్ దిస్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ మ్యాన్ to lead his life.
1: Inta maatrame kaadu surya chandradulu kudanu manavulaku sevaluga nirupistu vastunnayi.
0: Not only this, even the sun and the moon are there helping in their own way for the life of mankind.
1: Ikkada maharishulantaru kudanu suryunni devuniga teeskuntu daalane gayatri mantram nandu ఇది ఒక్క గాయత్రి మంత్రం లోపల సూర్యుడు ప్రధానమైన దేవతగా నిరూపిస్తూ వచ్చారు.
0: Therefore our ancient rishis took the sun as God himself and in the Gayatri mantra made God as the main deity and through him began to pray for the welfare of man.
1: Surya chandradulu kudanu manavunaku aneka vidhamulaga sevala chestu untunnaru.
0: The sun and the moon are helping mankind in many variety of
1: ways. Suryudu lekapothe chikatiye.
0: If there is no sun, there is always darkness.
1: Chikatilo panulu paatlu manam chesukolemu.
0: In darkness we cannot really do our daily work.
1: Kanukane surya prakasham cheta manam aneka rakamlainatundi kartavyalu nirvartinchukuntu dehalnu poshinchukuntu jagattunu anubhavinchukuntu kartavyalu nirvartinchukuntu vastunnam.
0: Because of the sun we are able to do our daily work and help ourselves and carry out the various activities meant for man.
1: Devudaina suryude manavunaku sevalu salputu manav uddharam kosamani aneka vidhamulainatundi yokka upakaranamulaga taanu anubhavistu vaanni uttirinu chestunte ee naati manavudu etta unnadu.
0: If the sun god himself is taking all the trouble to serve man and help him in his daily work and activities, what exactly is the present man doing?
1: Prakruti nunchi tanu sarva saukhyamulanu anubhavistunnadu prakruti nunchi samastamaina sevalanu cheyinchukuntunnadu manavudu.
0: Man is enjoying nature in all its aspects and to the fullest measure, but
1: kaani atti manavudu prakruti ki ye vidhamainatundi krutagnatanu andistunnadu.
0: But such a man, what is the gratitude he is giving to nature or prakruti?
1: Daivaniki ye vidhamainatundi yokka tana krutagnatanu chekurustunnadu.
0: What gratitude is he showing to God?
1: Atti daivamuni tanu marchipothunnadu.
0: He is forgetting such an all merciful God who has given him.
1: Kanukane manavudu aneka vidhamainatundi dukkhamulaku kashtamulaku guri avutunnadu.
0: That is the very reason why man is subject to so many sorrows and difficulties.
1: Sarva sukhamulanu prapanchamu nunchi pucchukuntunnade kaani prapanchamuna kaani paramaatmuna kaani ichchukuneetundi chittam athaniyandu abhruddhi kaaledu.
0: Man is enjoying everything that he finds in this world, but he has no gratitude and he gives nothing in return to God and nature.
1: Idi ee naati manavuni yokka krutramainatundi kruramainatundi yokka vikaram.
0: This is the awkward, cruel and unnatural outlook.
1: Kanuka manavattamulo ee yokka visishtamainatundi yokka prakruti tattvanni artham chesukotam prapradhamlo manam gurtinchali.
0: Therefore it's essential that we should understand the humanity and how we should behave ourselves.
1: Apakariki upakaram cheyali cheppinappudu upakariki apakaram cheyatamu enta apakaram.
0: When it has been enjoined that we should help those who harm us, how bad it is to harm those who help us.
1: Kanuka ee naadu manaviniga roopimpabadutunnade kaani manaviniga nirupinchatam ledu.
0: Therefore we see man in the shape of a human being, but he is not proving that he is really a human.
1: Idi ee prakruti yokka prabodhalu, idi nature.
0: This is prakruti and this is nature.
1: కనుకనే నేచర్ ఈజ్ ది బెస్ట్ టీచర్. మన అనేక విధములైనటువంటి యొక్క బోధనను సలుపుతూ ఉంటుండాలి ఈ ప్రకృతి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ నేచర్ ఈజ్ అవర్ గ్రేట్ టీచర్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ అస్ మెనీ లెసన్స్. తాను
1: ఏ విధమైనటువంటి యొక్క ప్రతిఫలమును తాను ఆశించటం లేదు.
0: నేచర్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్.
1: కనుక దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు?
0: సో వెన్ వి సే గాడ్ గాడ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హి?
1: ఒక మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: వన్ పర్సన్ బిగాన్ క్వశ్చనింగ్ అనదర్.
1: నాయన మీ తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ ది అదర్ పర్సన్ డియర్ ఫ్రెండ్ హూ ఇస్ యువర్ ఫాదర్.
1: ఈ రెండవ వ్యక్తి చెప్పాడు మా తండ్రి పలాని వాడు అని చెప్పాడు.
0: ది సెకండ్ పర్సన్ రిప్లైడ్ టు హిమ్ మై ఫాదర్ ఇస్ సో అండ్ సో.
1: మొదటి వ్యక్తి మరీ ప్రశ్నించాడు అతను నీ తండ్రి అని చెప్పడానికి సాక్ష్యం ఏమిటి ప్రమాణం ఏమిటి?
0: The first person again questioned the second one, what is the proof that he is your father?
1: Deeniki na talliye pramanamu na talli cheppinatundi vakye satyam annadu.
0: The second one replied, For this the proof is my mother's word, because my mother said he is my father.
1: Mana tandri evaro anetundi mana talli tappa anyulu deeni ninnayinchaleru.
0: To know who exactly is our father, only our mother can identify and tell us.
1: Illunu manam chustunnamante illu kattina vaadu okadu undale kada.
0: If you see a house, there should be somebody who created the house.
1: Adaru kattina vaadu lekunda illu etta tayaravutundi.
0: If there is no builder, how did this house come into existence?
1: Kaduga ee prakruti anetundi danni srishtikarta anetundi vaadu okadu undale kada.
0: Therefore, for this nature, there must be a creator.
1: Ee panchabhootamulaku, పంచకోశములకు, పంచ తుక్కులకు, పంచ ప్రాణములకు, పంచేంద్రియములకు ఎవరు దీనికి అధిపతి?
0: హూ ఇస్ ది లార్డ్ ఆఫ్ దిస్ ఫైవ్ ఇంద్రియస్, ఫైవ్ కోశస్ అండ్ ది ఫైవ్ సెన్సెస్? అండ్
1: ఇవన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూ వస్తున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ఎ సర్టెన్
1: రాత్రింపగలు ఎన్ని చక్కనైనటువంటి యొక్క ఉపదేశములు చేస్తున్నాయి మనకు, తమ క్రమాన్ని తాము తప్పకుండా నడుస్తున్నాయి.
0: They are all following a certain prescribed manner, they whatever is necessary as decreed by the Lord.
1: Rutuvulu sariyainatundi reetiga sakramaina margamulo nadustu manavuniki upadesham chestu unnai.
0: The seasons come well in time according to sequence and as prescribed and are helping mankind.
1: Kanuka భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క సత్యమును మనకు నిరూపించడానికి ప్రకృతియే మనకు ప్రత్యక్ష ప్రమాణం.
0: To prove that God exists, nature itself is the first proof.
1: ఈ యొక్క ప్రకృతిని ఏ యొక్క వ్యక్తి కూడాను ఒక కాంట్రాక్ట్ తీసుకోవటం లేదు, తాను నడపటం లేదు, తాను బాడుకు ఉంచుకోవటం లేదు. భగవంతుని యొక్క ఇచ్ఛానుసారమే అది జరుగుతూ ఉంటున్నాయి.
0: This prakriti is not manipulated by any person. It is acting at the behest of the Lord.
1: కనుక మానవుని యొక్క కృత్రిమమైనటువంటి యంత్రములు ఏ స్వల్పకాలం నందు నశించిపోతున్నాయి.
0: Whereas man who has created certain instruments and certain yantras,
1: ఈనాటి వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి గ్రహములను కనిపెట్టాడు.
0: Today's scientists have discovered many planets.
1: ఈ గ్రహములంతా కూడాను కృత్రిమమైనటువంటివి.
0: All these planets are artificial and manufactured.
1: కొంతకాలం లోపల ఎక్కడో ఒక చోట పడిపోతుంటున్నాయి.
0: These things get destroyed sometime or other.
1: కానీ నిజమైనటువంటి గ్రహములు ఏనాడు ఏ యొక్క స్థితి ఎందు ఎప్పుడు ఎవరు ఏ విధంగా సృష్టించరో ఎవరికీ తెలియదు. కానీ నాటి మొదలు నేటి వరకు కూడాను తమ యొక్క దీనిని తమ సక్రమంగా నడుచుకుంటూ కాలానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవం కలగనివ్వకోకుండా తమ ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
0: Whereas there are certain planets who are permanent and who, having been created by the Lord himself, are carrying out their duties without any hesitation or without any default.
1: కనుక ఈ సృష్టి అంతా కూడాను కేవలము లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని లోక నాశన నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు.
0: Therefore we must realize that the entire nature was created for the welfare of mankind and not for his destruction.
1: కనుక లోక నిర్మాణమునకై ఏర్పడినటువంటి వాడు దైవం.
0: Therefore one who has created this world for mankind,
1: తన యొక్క గ్రహములన్నీ కూడాను లోకోద్ధారం గావించుతున్నది.
0: అండ్ ఆల్ ది ప్లానెట్స్ హీ హస్ క్రియేటెడ్ ఈజ్ హెల్పింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
1: కానీ ఈనాటి వైజ్ఞానికుడు కనిపెట్టినటువంటి గ్రహములంతా కూడాను లోక నిర్మూలము గావిస్తూ ఉంటుంది.
0: వేరాస్ ఆల్ ది ప్లానెట్స్ అండ్ అదర్ థింగ్స్ ఫౌండ్ అవుట్ బై ది ప్రెసెంట్ డేస్ టెక్నాలజీస్
1: యొక్క శక్తి సామర్థ్యంలో నిర్మూలమునకే పని వస్తున్నాయి, కానీ నిర్మాణమునకు ఏమాత్రం కూడా ఉపయోగించటకు వీలు కాలేదు.
0: మ్యాన్స్ ఎనర్జీస్ అండ్ అబిలిటీస్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఓన్లీ ఫర్ డిస్ట్రక్షన్ అండ్ నాట్ ఫర్
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి అహమే మూల కారణం.
0: For this egoism is the main cause.
1: నేను నేను నేను నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేనే దీనికి మాస్టర్ అనేటువంటి యొక్క భావమే ఈ యొక్క నిర్మూలమునకు మూల కారణము.
0: The cause for this destruction is that egoism, that I have done this, I am the cause of this, I am the master of this, I know everything and I have done everything.
1: ఇట్టి నిర్మూలమైనటువంటి యొక్క విజ్ఞానమునకు విద్యార్థులైనటువంటి వారి యందు ఒంటిలో బలం ఉండినంత వరకు కంటిలో కొవ్వు ఉంటుంది.
0: This sort of egoism may exist in the students as long as they have strength of body and they have good eyesight and other faculties.
1: కానీ ఈనాటి మానవుడు కండ బలమును గుండె బలమును చూచి విర్రబోతున్నాడే కాని దైవ బలమును ధర్మ బలమును ఏమాత్రము విచారించటం లేదు.
0: Today's man is only thinking of his physical strength and of his mind, but he is not realizing. How long can this go on?
1: తుమ్మునంతలో తూలిపోవు తొమ్మిది తొర్రల తోలుబొమ్మ తైతై తైతే తైబొమ్మ దీని తమాష చూడ తోలుబొమ్మ. ఇదే నా మానవత్వం. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ భక్తి, ఈ యొక్క శక్తి, ఈ యొక్క పుష్టి?
0: హౌ లాంగ్ విల్ అవర్ ఎనర్జీ లాస్ట్? హౌ లాంగ్ విల్ అవర్ బాడీ ఎగ్జిస్ట్? దే ఆర్ ఆల్ లైక్లీ టు బి డిస్ట్రాయిడ్ సమ్ టైమ్ ఆర్ అదర్.
1: విద్యార్థులారా, అందము ప్రాయము ఇంద్రియ శక్తియు ఉందని నిక్క క్రూరన్నా.
0: డియర్ స్టూడెంట్స్, డు నాట్ బి ప్రౌడ్ దట్ యు హ్యావ్ బాడీలీ బ్యూటీ అండ్ అదర్ బ్యూటీస్ అండ్ అదర్ ఫ్యాకల్టీస్.
1: ముందున్నదిరా తొందరలో అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ అన్నాడు.
0: రియలైజ్ దట్ వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు బి ఓల్డ్ అండ్ దెన్ యూ విల్ రియలైజ్ ఆల్ థింగ్స్.
1: మనం యువకులము యువకులము యువకులము అనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగానే ముంచుకుని వస్తుంది అది ముసలితనం.
0: Even as we are really thinking that we are young and youthful and energetic, the old age is creeping over us very fast.
1: Masalalevu,
0: we cannot move.
1: Karu masagalu,
0: we cannot see properly.
1: Momuna madadalu pade talanarise kada.
0: Then you have folds on your face.
1: Musilikoti ani pachivaralu ninnu musimusi navvaka kasariya bomma.
0: Actually the young boys look at you and make fun of you.
1: ఏ ఓల్డ్ మంకీ,
0: లైక్ అన్ ఓల్డ్ మంకీ, దట్ యు ఆర్ లైక్ అన్ ఓల్డ్ మంకీ.
1: కనుక ఇది ఎంతకాలం మనం అనుభవిస్తున్నాము?
0: హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ దిస్?
1: బాల్యములో ఆటలు పాటలు చదువులు సంధ్యలు అనేటువంటి అనుభవిస్తూ ఉండగానే యవ్వనం వస్తూ చేరిపోతుండాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ స్టూడెంట్ అండ్ ఎంజాయింగ్ యువర్ యూత్ అండ్ అదర్ యాక్టివిటీస్, దిస్ ఓల్డ్ ఏజ్ ఇస్ క్రీపింగ్ వెరీ ఫాస్ట్.
1: నేను యవ్వనుడని కేవలం ఒక విధమైనటువంటి గర్వంతో సర్వమును మరచి పెద్ద చిన్న అనేటువంటి విచక్షణ భావం లేకుండా విర్రవీగుతూ ఉండినట్టే కౌమారం ప్రవేశిస్తుండాలి.
0: As soon as you begin to think too proud of yourself without realizing who are the elders and who are the others, this manhood is entering you.
1: కన్ను మూసి తెరిచే లోపలనే ముసలితనం ప్రారంభమవుతుండాలి.
0: Before you open your eyes, the old age is fast gripping you. What is
1: ఏది సత్యం ఇక్కడ?
0: What is truth about?
1: అన్ని కూడాను మార్పు చెందినటువంటివి.
0: Everything is changing and changing.
1: ఈ ప్రపంచంలో వ్యక్తులు కాని విషయములు కాని వస్తువులు కాని passing clouds, కదిలిపోయే మేఘాలే.
0: All these things, all the items,
1: ఒక్కటైనా స్థిరము లేదు.
0: Nothing is permanent. Everything is like passing clouds.
1: కాని నీ యొక్క పవిత్రత ఇక్కడ స్థిరం.
0: Only the purity in yourself is
1: పవిత్రము అనేటువంటి పదము లాటిన్ భాషలో విర్ర అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ వర్డ్ పవిత్రం హ్యాస్ కమ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ విర్.
1: విర్ర అనగా మనిషి అని అర్థం.
0: విర్ మీన్స్ మ్యాన్.
1: మనిషి అంటే ఏమి? పవిత్రము అని.
0: సో ఇన్ అదర్ వర్డ్స్ మ్యాన్ మీన్స్ ప్యూరిటీ.
1: కనుక ఇట్టి పవిత్రము అనేటువంటి యొక్క పదమును అందుకున్నటువంటి మానవుడు ఎంత అపవిత్రంగా జీవిస్తున్నాడు అనేటువంటిది మీరు వెనుకకు తిరిగి యోచించవచ్చు.
0: Therefore, it's very necessary for us to realize that the very word which says that man means purity, if he has become so impure, we must see how.
1: ఇక్కడ పవిత్రము మనం ఎప్పుడు మనకు లభిస్తుంది?
0: When will we get this purity?
1: హృదయానికి హృదయము ప్రేమకు ప్రేమ అందించినప్పుడే పవిత్రం వస్తుంది.
0: When we give our heart to another heart and when we give purity to purity, then
1: మన ప్రేమ త్రికోణ స్వరూపమైనటువంటిది, త్రిభుజములతో కూడినటువంటిది.
0: అవర్ లవ్ ఈజ్ లైక్ ఎ ట్రయాంగిల్, లైక్ ది త్రీ షోల్డర్స్.
1: ఈ ప్రేమ ఫలితాన్ని ఆశించదు.
0: దిస్ లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్.
1: ఫలితమును ఆశించేటువంటి ప్రేమగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యందు భయము ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ వెన్ వీ వాంట్ ఎ రిటర్న్ ఫర్ అవర్ లవ్ దెన్ ఫియర్ ఎంటర్స్ యూ.
1: ఫలాపేక్షరహితంగా ప్రేమను అందించేటువంటి వానికి భయం అనేటువంటిది ఉండదు.
0: వన్ హూ గివ్స్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్, నో ఫియర్ కెన్ ఎవర్ ఎంటర్ హిమ్.
1: కనుక ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకునేటువంటిది ఎరుగదు.
0: సో రియల్ లవ్ నోస్ ఓన్లీ గివింగ్, నాట్ రిసీవింగ్.
1: అట్టి ప్రేమకు భయం అనేటువంటిది ప్రవేశించదు.
0: సచ్ ఎ లవ్ ఫియర్ కెన్ నెవర్ డేర్ టు ఎంటర్.
1: ఈ రెండు కాకుండా మూడవది ఒకటి ఉంటుండాలి. ప్రేమకు ప్రేమనే ఫలితం కాని ప్రేమకు పదార్థ ఫలితం కాదు.
0: ప్రేమ విల్ ఈల్డ్ ప్రేమ అలోన్ అండ్ నాట్ ఎనీ ఆర్టికల్.
1: కనుకనే ప్రేమ ఇచ్చుకోవటం, ప్రేమకు భయం లేదు, ప్రేమకు ప్రేమనే ఫలితము, ఈ మూడే నిజమైనటువంటి ప్రేమ యొక్క పటుత్వమైనటువంటి శక్తులు.
0: ది త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రేమ ఈస్ ప్రేమ results in prema. It does not expect anything in return, and it is purity itself.
1: కాని ఈనాటి ప్రేమ ఫలితాన్ని ఆశిస్తుండాలి.
0: But today's love always expects a return.
1: భయభ్రాంతులతో నిండిపోయిండని.
0: It is full of fear and anxiety.
1: ప్రేమకు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రేమిస్తున్నాము.
0: We have some design or motive and then begin to love.
1: ప్రేమకు అనిత్యమైన అశాస్త్రమైనటువంటి పదార్థమును లక్ష్యంలో పెట్టుకుంటే మనకు ఈ విధమైనటువంటి జీవితమే సంభవిస్తుంది.
0: If we have the goal of love as something which is easily destroyed and is changeable.
1: ప్రేమకు ప్రేమనే మనం లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: So the goal of love should be love itself.
1: ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: ప్రేమ ఇస్ పర్మనెంట్.
1: నీవు ప్రేమ స్వరూపుడు. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: యాక్చువల్లీ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మనము చక్కగా విశ్వసించి దానికి తగినటువంటి ఒక ప్రయత్నములు సలిపినప్పుడే మన ప్రేమ మన జీవితము ధన్యమవుతుంది, సార్థకమవుతుంది. జగత్తును చక్కగా మనం గుర్తించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ వీ రియలైజ్ దిస్ ట్రూత్ అవర్ లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్ అండ్ వీల్ రియలైజ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ వరల్డ్ విల్ బికమ్.
1: మనం చదివినటువంటి చదువులు,
0: ది ఎడ్యుకేషన్ వి అండర్గో,
1: నడిచినటువంటి నడకలు
0: అండ్ అవర్ బిహేవియర్,
1: చేసినటువంటి చర్యలు
0: అండ్ ది యాక్ట్స్ వి డూ,
1: చూచినటువంటి దృశ్యములు
0: అండ్ ది సీన్స్ వి
1: విన్నటువంటి విషయములు
0: అండ్ ది థింగ్స్ వి హియర్,
1: తలంచినటువంటి యొక్క మనస్సు తత్వములు
0: అండ్ ది సంకల్పస్ వి హావ్ ఇన్ అవర్ మైండ్,
1: అంతా దైవత్వంగానే మనం విశ్వసించాలి.
0: And we should believe that everything is in God.
1: శరణాగతికి సరియైనటువంటి అర్థం.
0: This is the real meaning of surrender.
1: కన్నులతో చూచినటువంటిది, చెవులతో విన్నటువంటిది, మనస్సుతో అనుభవించినటువంటిది, ఇవన్నీ కూడాను ఒక దైవత్వం యొక్క చిహ్నలుగానే మనం విచారించాలి.
0: We should realize that what we see with our eyes, what we hear with our ears, is all but the intimations of God.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందు కూడాను దైవమున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గాఢంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ డీప్లీ బిలీవ్ అండ్ హ్యావ్ ఫెయిత్ దట్ ఇన్ ఎవ్రీ పర్సన్
1: దైవము అందించినటువంటి యొక్క ఈ ఫలితములకు తగినటువంటి కృతజ్ఞతను మనం చూపడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి రెడీ టు గివ్ షో గ్రాట్యూడ్ టు గాడ్ ఫర్ మేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్
1: అస్. భగవంతుడు ఈ ప్రపంచమునకు ఎంత గాలినిచ్చి ఈ ప్రాణవాయువునిచ్చి తమ యొక్క జీవితాన్ని రక్షిస్తున్నారు.
0: రియలైజ్ how God has given to this world this breeze full of oxygen and other things very necessary for our very life.
1: Pedda family betti aa gaali edo kontha dooram variki pothundi kaani bhagavantudu andinchetundi gaali penugaali jagattanta kudanu okka thuru urru talugistundi.
0: If you have a fan, if the breeze comes up to a point, but look at God when he gives a whirlwind. It engulfs the entire world. Who has created this wind?
1: ikkada moodu rakamulainatundi jyotulu untunnayi.
0: There are three types of jyotis.
1: Aithe manayandu bhagavantudu andinchinatundi jyoti suryudu prapanchamulakanta prakashanni andistunnadu.
0: One of them is the sun god who gives light to the
1: manam entha voltage bulbs veskunnappatikini మన రూమ్ లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, బజారుకు పోవచ్చు, ఊరంతటికీ లైట్ ఇస్తుందా?
0: వాట్ ఎవర్ బై ది వోల్టేజ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ వీ హ్యావ్, ఇట్ మే గివ్ లైట్ టు ది హౌస్ ఆర్ ది స్ట్రీట్, బట్ కెన్ ఇట్ గివ్ టు ది ఎంటైర్ వరల్డ్?
1: పంపులు పెట్టి నీళ్లను కొట్టుతూ ఉంటే ఏదో కొంతవరకు ప్రవహించచ్చునే కాని ఒక్కతూరి కుంభవర్షం కూర్చిందంటే గంగంతా ప్రవహిస్తుంది.
0: సీ, ఇఫ్ యూ హ్యావ్ పంప్ సెట్స్ అండ్ పంప్ వాటర్, ఇట్ కెన్ ఓన్లీ రీచ్ అప్ టు ఎ పాయింట్, బట్ if there is a downpour,
1: ee jalamunu ee vayuvunu ee yokka velturunu andichinatundi vaaru evaru?
0: Who is that person?
1: ivanni kuda manam anubhavistunname kaani deeniki taginatundi krutagnita phalitanga manam em isthunnam?
0: We are not giving any gratitude to God who has given us all these facilities.
1: Okka towel kinda padipoyi evarana andisthe thanks antam.
0: If a towel falls down and somebody picks it up and gives, we thank him.
1: కొంత వ్యాపకాయ ఇచ్చి చేసి ఇంత చట్నీ అండి మీరు తినంటే దాని కూడా వెరీ బ్యూటీ థ్యాంక్స్ అంటాము.
0: ఇఫ్ దే గివ్ us a little చట్నీ, వి థ్యాంక్ హిమ్ ఫర్ దట్.
1: కానుక చిన్న చిన్న దానికంతా మనం థ్యాంక్స్ చెప్తున్నామే. భగవంతుడు ఇంత నిత్య సత్యమైనటువంటి యొక్క మన జీవితాధారమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఉద్ధరించేటువంటి యొక్క ఉపకారాలు చేస్తుంటే ఎవడు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: వీఆర్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ సచ్ పిటీ థింగ్స్.
1: ఇది మానవునికి ఉండవలసినటువంటిదే.
0: But we do not thank God who has given us so many
1: facilities. Vivekama,
0: Is this the knowledge we are seeking in our education?
1: విద్యావంతుడికి ఉండేటువంటి విచక్షణ.
0: Is this the discriminative power of the education?
1: కాదు కాదు.
0: No, not at all.
1: మనము వినయముతో విధేయతతో ఎవరికైనా మనకు ఉపకారం చేసినటువంటి వారికి తగినటువంటి ఒక రీతిగా మనం కృతజ్ఞతను అందించాలి.
0: యాక్చువల్లీ we should give show our gratitude to those who have helped us in whatever way it may be.
1: ee krutagnate leinatunte chaduvulu kevalam chetta chaduvulu.
0: Education which does not teach us gratitude to those who helped us,
1: chadivinchetunte varu tallidannulu,
0: is not worth it. Those who educate us,
1: chadu cheppetunte vaadu guruvu,
0: they are parents, and those who teach us,
1: elivin andinchi chaduvunu andukovadaniki chesinatunte vaadu daivamu.
0: It is God who has given us the capacity to understand and to
1: kadukane talli tandri guruvu daivamu ani matru devo bhava pitru devo bhava acharya devo bhava ani ee vidhanga aanati vedamulu varninchatamlo unnatundi antaratham emiti.
0: Therefore the Vedas in the ancient times said matru devo bhava pitru devo bhava,
1: talli tandri kritagnata chupali.
0: We must show gratitude to our parents.
1: గురువులకు సైనటువంటి గౌరవం అందించాలి.
0: We should give enough respect for our acharya or guru.
1: దైవాన్ని నమ్మి జీవించాలి.
0: We should believe in God and live.
1: కానీ ఈనాడు నీ యొక్క దేహం పైన ఆధారపడి, బుద్ధి తెలివితేటలపైన ఆధారపడి నీవు జీవిస్తున్నానని వెర్రవీగుతున్నావు. ఇది వెర్రితనం అని గుర్తించాలి.
0: But today you are depending on your body and your so called intellect and you are too proud. This is not correct.
1: విద్యార్థులారా,
0: dear students,
1: ప్రకృతి యొక్క సత్యస్వరూపాన్ని ఒక్కతూరి మనం విశాలమైనటువంటి దృష్టితో మనం చూడటానికి ప్రయత్నించాలి.
0: We must make a sincere effort to see the nature in the broadest.
1: కేవలం నేరో మైండ్, సంకుచితమైనటువంటి దృష్టితో మనం చూడకూడదు.
0: We should not see it with a narrow outlook or mind.
1: కన్ను ఒక్క ఇంచు కూడా లేదు.
0: Our eye is hardly an inch.
1: కానీ అంత చిన్న నేత్రము ఎంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుందా చూడండి.
0: బట్ దిస్ స్మాల్ ఐ ఇస్ ఏబుల్ టు సీ దిస్ ఎంటైర్.
1: ఈ కన్ను కూడాను నీకు అంత చక్కని సుబోధ చేస్తుండాలి.
0: ఈవెన్ దిస్ ఐ ఇస్ గివింగ్ యూ సచ్ ఎ గుడ్ లెసన్.
1: మరి పిచ్చివాడా, నేనింత చిన్నగా ఉంటుండి ఇంత విశాలమైన జగత్తునంతా చూస్తుంటే నీ మనసు సంకుచితంగా తీసుకుంటున్నావు, ఎంత వెర్రివాడరా అని నిన్ను విమర్శిస్తూ ఉంటుండాలి.
0: ఓ మ్యాన్, how foolish you are. Though I am so small, I am able to see the entire world and give you what I have seen.
1: Hriyanni kuda visalam chesko.
0: You also make your heart broad.
1: Heart broad ante mari operation ostundi.
0: You must also make
1: mind
0: broad.
1: Kanuka manamu hriyanni oka manasika tattvanni visalam gavinchukovataniki tagina krushi cheyandi.
0: So we must make our mental attitude broad
1: mana
0: and wide.
1: Chittamunu భగవంతునికి అర్పితం గావించడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ గివ్ అవర్ మైండ్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: నుంచి చూసినంత చెరువులో జారెళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి ఒక తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషెస్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ika manavudu chesetvanti okka ekagratalu manavudu chesetvanti dhyanamulu ee vidhanga polchukuntu vaste entaina kodanu devatvanga maarchukovachu.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna
1: having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగున.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రంక్.
0: భార్యపై అలగి

0: పస్తుపరుండినా అది గొప్ప ఉపవాసమునా?
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోస్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యు కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీ హస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహము నిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: The body is full of the fecal matter and the urine.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: The body that decays, the body that is foul.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: We misdirect it and misuse the gift of God, the body.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ this body should be used and considered.
0: Tellavaru lechindi madalakoni ratri parundunanta varaku kudanu mana laukika pravartanalo kalamunanta gadupukuntu katta garpudiki niddinche samayamunaina kudanu daivani smarinchataniki veeru lekunda chesukuntunnaru.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits. And we don't have time to think of God.
0: Malamotra durgandha maamsa raktamulu gaani purugu javvaajilu puttabovu.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: Nimisha nimishamunaku neechiruurini gaani parama shastramunanta puttinchalevu.
1: You cannot expect any kind of scents out of this body.
0: Ee dehamu ee vidhamainatundi durgandhamula cheta అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: ద బాడీ దట్ నేచురల్ యాజ్ డేస్ పాస్ బై ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ వీ అప్లై సెన్స్ టు మేక్ ఇట్ ఫ్రాగ్రెంట్.
0: ఈ సుగంధములే భగవంతుడి యొక్క చింతనలు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద పర్ఫ్యూమ్ ఈస్ ద డివైన్ థాట్ దట్ వీ ఎంటర్టైన్.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుడి యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: Kannulandeppudu karunya drushtiye.
1: The eyes should always have compassionate looks.
0: Palukuleppudu buddhu lolukuchundu.
1: The words should be sweet and soft.
0: Kannulaku etuvanti pavitramainatvanti yokka karunya drushti manam chechukovali.
1: We should have the compassionate looks towards others.
0: నాలుగుతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటలకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుగు పైన నాలుగు క్రింద నాలుగు ఇరుపక్కల చక్కగా దాన్ని గీసేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందము.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హిల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తుండేటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: Bhagavan will not speak to a person who doesn't clean his tongue and just emits foul smell.
0: Manamu nidrinche samayam lopala naluka paina naluka krinda naluku iru pakkala kudanu purugulu vachi untayi.
1: And as we go to bed we have to clean it because there will be some kind of worms over there.
0: Appudu avanni kudanu teesiveyali.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటుంది.
1: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: అండ్ దిస్ హెల్త్ కన్ఫర్స్ బ్లిస్ ఆనంద.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: విత్ దిస్ టంగ్ ఇట్ హాస్ గాట్ టు బి సీక్రెట్ అండ్ వీ షుడ్ స్పీక్ సీక్రెట్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: దిస్ హౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్లీనింగ్ ది ఐస్ అండ్ ద టంగ్
0: అప్పుడు నేను బయటికి పోయేటప్పటికి
1: యాజ్ ద టైం బై ద టైం స్వామి కమ్స్ అవుట్
0: నాకు వంట చేసే పిల్లవాడు
1: ద కుక్ ద బాయ్ ఓ దేర్
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: ఈజ్ రెడీ విత్ రాగి మాల్ట్
0: గంజి మాల్ట్ అంటే ముద్ద
1: స్టార్చ్ గంజి స్టార్చ్ మాల్ట్ ఈజ్ మార్సల్ ఐఎమ్ సారీ ఇట్ ఇస్ స్టార్చ్.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ does not take anything more than this.
0: Tiffin ani inkokati ani inkokati ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa gandhi taagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that then again he goes to the bathroom.
0: Gandhi taagali kada ani aa tongue cleaner tho tirigi nalukuni gosukuntanu.
1: Again he clean his tongue with the help of the tongue cleaner.
0: Ee vidhanga నాలుకను పరిశుద్ధం గావించుకొని
1: అండ్ దెన్ హీల్ క్లీన్ ద టంగ్
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీల్ డ్రింక్ వాటర్
0: కిందికి వస్తారు.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీ టిఫిన్.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను కిందికి వస్తారు.
1: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని పరిశుద్ధమైనటువంటి దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ విత్ దిస్ సీక్రెట్ బాడీ భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ది టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes
0: near. నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampiste nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: what am I
1: to do?
0: Gaani putrudu gaani evaraina sari durgandhamunu pettukoni na room lekki raakoddu.
1: Be that son or our husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలమును అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: Aneka mandi aneka rakamainatvanti yokka durgandhamulu undini kudanu dani cover chesukoni vastaru.
1: But there are some people who want to cover up all that bad in them.
0: Deeniki oka chinna katha untundadi.
1: There is a small story to illustrate this.
0: Kari Parvati Ishwarni pendi cheskovalani enno vidhamuluga kudanu tapas chestundi.
1: Parvati did penance to marry Lord Shiva.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: She had all the perfumes and the scents.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: And she had beautiful dress too.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: The dress and the perfume failed to attract the attention of Shiva.
0: తదుపరి ఇంకా భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీవు ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్ హీ సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: And Manmatha leaves her immediately.
0: Amta sahajamainatvanti roopani dharistundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam ani aa Parvati kurchoni dhyanam chestundi.
1: Parvati sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ న్యాచురల్ ఫామ్.
0: కానీ మానవుడు న్యాచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: Kalpitanga undakudadu.
1: It should not be artificial.
0: Edo kontha mandi konni dressalu kontha kuda vesukuntaru aadharam.
1: Some people have different dresses.
0: Sugandhamanta pusukuntaru.
1: They also apply perfume.
0: Idi undavarsinde kontha varakunu.
1: The spray and perfume needed Kani, to some extent.
0: Lopala durgandhamanta undinappudikini paina matram sugandham pusukunte naaka ayyaledu.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నిటిని మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varini andarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatundi okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanamu chaala aanandanga jarupovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatundi dehamu,
1: the reason is the mind is a natural form.
0: Murigini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatundi bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatundi ga vastuntai
1: and the thoughts are pure.
0: Murigi dehanga undinappudu mana thoughts murigi gane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: Aa murigi ga vachinatundi okka durgandhamunu chusi ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagwan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను నేను నిద్ర వస్తుండాలి నేను ఎట్ట లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up thinking that they just
0: ఆ క్షణంలో మాత్రం అయ్యో లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagwan, forgetting all inconvenience.
0: Kanaka dehamunu motta motta manavu parishuddham chesukovali.
1: Therefore to begin with we should keep our body sacred.
0: Dinine trigandamu annaru.
1: And this is the triune.
0: Trinetramu annaru.
1: And three eyes.
0: Tridehamu annaru.
1: And the three forms.
0: Trigunamulu annaru.
1: And three attributes.
0: Anaga pavitramainatundi dehamunu పరిశుద్ధ పరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: దెన్ వీ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్
0: శుద్ధమైనటువంటి భావాలు
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోని మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడాను గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: బోలా శంకరుడు ఉన్నారు.
1: శంకరా ఇస్ కాల్ బోలా శంకరా ఈస్ క్యారెడ్
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోనకుండా.
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్ ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూక్.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వారే, బాలుల వారే, తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడా దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కట్టిదారి గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు మీరు కట్టిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని, నాయన
1: Without hiding anything, the mother started saying. And the mother said, there is no more of relationship between your body and our body.
0: ఏమిటిది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ద టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయంకు వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ సమ్ టైమ్ ఇస్ స్టిల్ లెఫ్ట్ హీ ర్యాన్ టు ద టెంపుల్ అండ్ ప్రేయింగ్ టు గాడ్.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ వెంట ఆన్ చాంటింగ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ విత్ క్లీన్ పర్ఫెక్ట్ ప్యూర్ సీక్రెట్ టంగ్.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: యాజ్ ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద సన్ రైజ్,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యు డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఇస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: పార్వతి, లుక్ హియర్, ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఇన్ ఎగ్జిస్టెన్స్ యూ టు హ్యావ్ గాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I'm ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ ద బాడీ సేక్రెడ్.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andi tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And he had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati?
1: Where did she make him sit?
0: Parvati aagna sirsavahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendi ayushyevendi pratibhishyati nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతనే నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn the
0: blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: and selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not steady,
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Should be so. They have got to be clean and
0: అది భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: And in fact, mother also comes closer to us because of
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి,
1: వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్,
0: మరి నిద్రపోయాడు దాకా,
1: అంటిల్ వి రిటైర్ గో టు బెడ్,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: జస్ట్ టు క్యారీ ఆన్ లైవ్లీహుడ్ వి స్పెండ్ అవర్ లైఫ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: Kokkaro koyani kodi kuyegane,
1: the moment the crow crows in the morning early hours,
0: chakkaga bed nunchi nen lestanu.
1: He gets up from the bed,
0: palatomu kori deha baada techukoni,
1: and he'll brush his teeth,
0: janakamaadi dharinchi chadi bujinchi,
1: and he'll have his bath.
0: Appudu ee tiffin ligipanta okati devu.
1: In those times there was no
0: ratri migilinatvanti oka annamu majigulo vesi moota moosi pettaru.
1: And the rice, remaining rice, mixed with the curd and he partake.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
1: And the rice is mixed with water and some salt is added and is partake.
0: అది చల్లి భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: చల్లి భుజించి,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పాడేసి చూసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే,
1: ద మూమెంట్ భగవాన్ పాస్,
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి,
1: ది జూనియర్స్ పాస్ ద ఎగ్జామినేషన్ కేమ్,
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈస్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సెడ్, రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సెడ్, ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెస్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: నాయన నాకు ఇప్పుడు కావాల్సినటువంటిది నీకు ఐదు రూపాయలు మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ 5 rupees, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్స్లు ఇవన్నీ ఉండాల.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డిడ్ంట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా 5 rupees తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ ది బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు 5 rupees అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్, 5 rupees కరెన్సీ నోట్స్.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబులు నిండుకు పోసుకొని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హీ మేడ్ ఇట్, హీ బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
1: And he made all the coins into a bundle in an old cloth.
0: And gattiga moota kattedappatiki chirigipoyindi.
1: And the old cloth tore it off, that being old.
0: Chirigipoyi roomantha egirnai gal gal gal gal ani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajamanralu lopa nunchi vachindi.
1: And the housewife came from.
0: Ekkadi chikkindra ee dabbunu taneeku naa petra nunchi teesavu ani rendu vesindi.
1: Where from you got all the money? And she slapped the Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్, నో నో, ఐ ఓన్లీ గేవ్ మనీ. బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఏ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఏ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బు అంతా కూడా నువ్వు ఇచ్చింది.
1: And it's all the money given by.
0: Kani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Aa dabbu anta taanu teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuram lo unna nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫెయిర్. అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్ ప్రెజెంట్.
0: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంత ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: Cheppina maata tappakoodu.
1: And he will never break his promise.
0: Ellavagam kanna lechanu mettaga nadchukuntu nadchukuntu nadchukuntu 5 miles akkada poi cheraanu.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: Akkada poyetappudike andaru tiffin chesukuntaru polaru.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: Naa daggara jobilo oka kaasu kuda ledu.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్ బై హిస్ క్లాస్.
0: నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై ఎనీబడీ.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: టు వాష్ ద ఫేస్ హి వెంట్ టు స్మాల్ లేక్.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది? ఏది లేనప్పుడు అదే నాకు చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an account.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యే లేదు.
1: Bhagavan doesn't want to look at the BDs.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసినాను.
1: And he had put it under some sand, covered it.
0: అలా తీసుకున్నాను.
1: అండ్ పిక్డ్ అప్ దట్ వన్
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: అండ్ హి మేడ్ ఇట్
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: అండ్ హి గెట్ ఫోర్ బొట్లు.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: ఫోర్ బొట్లుస్ మేక్ వన్ అణ.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్ యు హావ్ గాట్ సమ్ యు విల్ గెట్ సమ్ మోర్ మనీ లెట్ us గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ఫాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చున్నాను.
1: బికాస్ సమ్ మనీ హ్యాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పేట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి అంటే దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ ఆఫ్ ద క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: కంటెంట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: కాబట్టి దీంతో నేను తీసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు మూడు దోశలు.
1: విత్ వన్ బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు అదని తిన్నాను వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి 2 దమ్మిడీలు ఇచ్చేసి 2 దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ 2 దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: 2 దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఏ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
0: పైసా
1: పైసా
0: తిన్నాను. పోయినా తిరిగి ఎక్కడనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: దాని చిల్లరంతా వచ్చింది కదా దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the
0: next side. And
1: he has forgotten himself because
0: of tiresomeness. And
1: noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
0: Next
1: morning he didn't have any money. It was all
0: stolen.
1: But yet he kept quiet and he was carrying on the day.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least 1 dosa.
0: నేను తీసుకున్నాను బాబు నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is
0: full of dosas. నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు.
1: I don't want anybody's money.
0: అని మైపోయాను.
1: And then he started proceeding.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: ఈ సర్వ్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 డేస్.
0: 5 దినములు కూడా 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఈ స్పెండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెండ్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: హి రిటర్న్ హోమ్.
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జ్ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, ra, and nannu pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, nee ticket idigo teeskunnanu. Ani cheppi nannu naaku ticket ichi kurchovan cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Aa vidhanga tirigi cheskoni intiki vacche samayam lopala naaku chaala manasu kashtam vesindi.
1: As he was returning like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Seshamraju, she was in the family way. The next day, there was a celebration to Mardakeshan.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: Oka dammidi iste rendu ariti pandu vachayi.
1: With one paisa, he could purchase two plantains.
0: Aa rendu ariti pandu aayaku ichchesanu.
1: He gave those two fruits, plantains.
0: Appatiki ayana kudum selavulu.
1: And that day happened to be holiday for him.
0: Aayana teacher examination kattukunnadu.
1: And he was to appear for teacher's examination.
0: Aayana Ulavakonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హై కేమ్ టు అనంతపూర్.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాడని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: లోపలికి వెళ్ళాను.
1: హెస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను. తన్ని దాన్ని చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషంరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషంరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ on coming to know the news.
0: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: Swami also has to enact.
0: అక్కడ అన్ని నటనలే.
1: Everything is action so far as God is concerned.
0: ఆయన తర్వాత మరి ఆయన చూచాడు ఇక్కడ.
1: Then he noticed his hand.
0: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
1: What is that cloth that you have wrapped around your palm?
0: ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాడు.
1: He said because it's painful therefore I have got this bandage.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: And there is another one who lives her life selling dosas.
0: ఏ వెంకరాజు మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా, కావలసినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
0: Traveneelu kavalatante kadapaku daggar daggariki povali, akkada kala untundali, Krishna kalava.
1: In fact there is a kind of a river over there very close to Kadapa.
0: Akkada nunchi teeskon raavali.
1: And the water has to be fetched all along.
0: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
1: The water has to be fetched all along from that river.
0: Nannu akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు.
1: యు గెట్ అప్ నౌ.
0: యు
1: ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
0: ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏట ఇరగొట్టలేదు.
1: Ever since your birth, I have never
0: been. బాధలు పెడుతున్నారట నిన్ను.
1: People make you suffer like this.
0: జీ జీ జీ జీ అది ఒట్టి అబద్ధం. నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: And Bhagwan said, no, no, no, nobody puts me to suffering. No.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: But yet the father insisted that he should leave.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
1: At this moment, if I am to leave, there will be nobody to work at
0: home. And this moment, if I am to leave, there will be nobody to work at home.
1: This is not the right time for you to go, nor for me to follow you.
0: You go, I will come later.
1: You go, I will come later, said Swami.
0: But there
1: was no money with him.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
1: Yes, he purchased a medicine.
0: Supply చేశారు అతనికి.
1: A medicine was supplied to him.
0: అతను దాన్ని అంతా అమ్మాలా.
1: And that medicine was to be sold.
0: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: And by selling this new medicine, he will earn more.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నారు.
1: And Kotteswaran approached Bhagwan, you should take the responsibility.
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
0: అన్ని వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: Swami collected all the details concerning that medicine.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: And he composed all the details in the form of a song.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనకట్టు quoting చేసుకుంటూ రావాలి.
1: And Swami, along with other friends, classmates, started singing the song containing all the details of the effects of the medicine.
0: పాట పాడుకుంటూ పోతున్నాము.
1: They were all singing and proceeding.
0: ఏమిటది?
1: What is that song?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: The name of the medicine is బాల భాస్కర.
0: బాల భాస్కర.
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: This song goes on like this. Oh boy has come here. Buy that medicine, Bala Bhaskara.
0: Kadapuburamu kaalavaapulu.
1: There may be stomach.
0: Cheti modulanu chedugunamundi. Ajagaruka poshananundi. Atpruppila vyadulanundi. Ajinnavire chanamulanundi. Annitikini idi bhagavunandi. Balakulara, randi balakulara.
1: Bala Bhaskara is the correct medicine for all joint pains, the back aches, and for constipation, indigestion. And Kotteswaran wanted that his name also to be included in the song.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
1: If you ask where this medicine is available,
0: అందరికి తెలిసినదేనన్నా.
1: That shop is known to everybody.
0: అదిగదిగో కొట్టేసుబ్బన్న అంగడి ఎందే చిక్కుమన్న.
1: There is the shop of Kotteswaran where this Bala Bhaskara medicine is available.
0: Anta cheppi idi evaru chesarani adugutaru prashna.
1: People will ask the manufacturer details.
0: Aa vidhanga anni rasi ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: Kotteswaran కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అణ.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగం అంతా బాగా ఖర్చు అయిపోయింది.
1: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిన్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: ఆయన కూడా అన్నాడు. కంటిన్యూ కాచాడు.
1: He was also shedding tear.
0: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణము నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచి దాని మీద నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి నిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: డే. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
0: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of complaints. Because of all the complaints made to the father, he kept them in his mind. And Swami also replied, I am fine. 2 days passed and all are pacified, calm. And it was the examination time.
0: నేను ఆ పరీక్ష టైంలో వదిలిపెట్టిపోవటం మంచిది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
0: పరీక్ష సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్?
0: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
1: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున, పరేష్ ఒకవైపున, నేను మధ్యలో.
1: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ ద అదర్ సైడ్. స్వామి
0: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, మీరు ఉండండి.
1: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేక పోయాము.
1: ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
0: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వన్ నంబర్ అండ్ అనదర్.
0: నేను ఈ కోసలో కూర్చుంటే వాడు ఆ కోసలో కూర్చునేవాడు.
1: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
0: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
0: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
1: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్ వన్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
0: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
0: నమ్మడానికి వీలు లేదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
1: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108,
0: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేసి.
1: స్వామి నంబర్ ఇస్ ఓన్లీ 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: అండ్ దాట్ ఈస్
0: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
0: ఎవరు చెప్పడానికి?
1: నోబడీ కెన్ సే.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్, పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
1: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
1: The boys also thought that what is that we are supposed
0: Raju,
1: to
0: do? Memo ostam ani okay ventabaddaru.
1: Both the boys said we will follow you. What is that we do leaving you here?
0: Sare vachina naku dimpi meer ravandi.
1: Thomas, you follow me. You drop me there and be back to your place.
0: Ee vidhanga kaalamnanta vidyarthi samayalopala enta pavitra ventutiga chesedi.
1: That's how Bhagwan spent his student days, highly sacred way.
0: Chetulu kuda okka tappu kuda cheppaledu.
1: There was no mistake at all at that.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ whenever they committed.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడీ కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంతా జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్నెస్?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
0: అంతా ఎవరితోనూ చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది, నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
0: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
1: They went on searching.
0: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: శస్త్రవైద్యుడు.
1: Surgeon. శస్త్రవైద్య.
0: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, he shaving his head.
0: చేసి ఇంటి మాదిరి గీశాడు.
1: And he has put into mark on the head with a knife.
0: ఆ ఇంటి మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: రక్తం కారుతూ ఉండాలి.
1: And the heavy bleeding at that time.
0: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: And he applied lime juice on the wound.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: And it was burning sensation.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
1: And Swami was not worried about it.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: He was still smiling.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయలేదు.
1: శస్త్రవైద్య.
0: ఆయన దగ్గర పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, he was shaving his head.
0: చేసి ఇంటి మాదిరి గీశాడు.

0: How is it, in spite of the pain, how is that he is still smiling?
1: So there are
0: all kinds of applications in the eye. And has applied so many ointments on the
1: eye.
0: It was only Venkama who was by his side. Venkama garu followed wherever Swami went.
1: Though parents said not to follow,
0: she has decided to follow Swami.
1: ఎప్పుడు ఇంక నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అవన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: షీ వాజ్ అటెండింగ్ ఆన్ స్వామి త్రూఅవుట్ హర్ లైఫ్.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ టు ద ఫాదర్, No more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions
1: of
0: the
1: people.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever. No cut whatever.
1: ఏమి షేవ్ చేయలేదు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
1: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
0: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
1: ఎప్పుడు లేదు.
0: నో ఎనీ టైం.
1: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
0: వాల్యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
0: The coming birthday, Bhagwan is going to
1: 79.
0: Because of this calendar, you eat almost 80 years.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: And then you will also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of
1: 79.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated,
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: As they could not get the proper nerve.
1: అది అవసరము.
0: And so it's necessary.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
0: Some rod was kept there at the time of this surgery.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
1: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: Yet the daily routine goes on and goes on.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: Nothing is given up. Nothing stood in his way.
1: వచ్చిన వారికందరికీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
0: Interviews are granted to all those people.
1: వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
0: And Bhagavan advises.
1: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
0: Swami is just moving about.
1: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
0: No obstacle, nothing has come in the way.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: There are lots of things to be told to you.
1: కనుక
0: therefore
1: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
0: Today is Ashtami.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని అని నాకెవరైనా స్నానం చేయించాలకి.
0: Am I a young boy? I don't need anybody to give me a bath.
1: ఎవరితోనూ నేను స్నానం చేయించట్లేదు.
0: I don't need any helper to take a bath.
1: కాబట్టి నా స్నానం నేను చేసుకుంటాను.
0: Swami takes his own bath without
1: anybody చేసుకుంటాను.
0: He attends to his own work.
1: ఈ విధమైనటువంటి దీనికి నా వెంట ఉన్నటువంటి వారికి కూడా బాధ పెడుతుంది.

0: చెప్తాను.
1: స్వామి ఆల్సో టీచర్స్ ద సేమ్ లెసన్.
0: కానీ వద్దన్న కూడా వారు నిలవరు పాపం.
1: దో స్వామి సేస్ నో, దే డోంట్ కీప్ క్వైట్.
0: వారు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్, హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా నీకు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా, నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
0: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the 22nd of November 2005 during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
2: Vidyarthulara.
3: Students.
2: Vidyarthinilara.
3: Boys and girls.
2: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
3: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
2: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
3: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
2: అది సత్యము.
3: దట్ ఈస్ ట్రూత్.
2: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
3: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఇస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విదౌట్ దిస్ ట్రూత్ ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
2: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
3: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
2: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
3: వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్?
2: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
3: దేర్ ఇస్ నో అయోటా ఆర్ ట్రేస్ ఆఫ్ ద టెంపరమెంట్ టు హెల్ప్ ఎనీబడి.
2: కానీ జరిగిపోతుండది చదువు.
3: హౌఎవర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఆన్.
2: ఇది భౌతిక చదువే కానీ ఆధ్యాత్మిక చదువు కాదు.
3: This is only the secular education and not in any way spiritual education.
2: నిజంగా ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావాలి.
3: The true education is spiritual education, which is essential.
2: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
3: The spiritual education only proves the divinity.
2: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను ఈ లౌకిక ఎడ్యుకేషన్ అందరూ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
3: ద ఫిజికల్ ద ఎఫిమరల్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీస్.
2: ది ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
3: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
2: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
3: Without character, you may have anything. That's all useless.
2: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
3: Today we have distanced ourselves from such a sacred goal.
2: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
3: We are acquiring no education, no doubt, but yet it is not yielding the
2: end of the education is character.
3: The end of education is character.
2: Adu lekunda enni undi kuda prayojanam ledhu.

0: మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: యూ మే బి ఏబుల్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్,
0: కానీ ఫిజికల్ తగినటువంటి యొక్క ఇది అది కాదు. అంతర్ముఖమైనటువంటి యొక్క భావము, బహిర్ముఖమైనటువంటి యొక్క తేజ, రెండు కూడాను ఒక్కటిగా ఉండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్, ది అవుట్వర్డ్ ప్రోగ్రెస్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఇన్నర్ అండ్ ఔటర్ అడ్వాన్స్మెంట్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: కానీ అట్టి గుణమే లేకపోతే ఇవన్నీ కూడా ఒట్టి నిష్ప్రయోజనమైనటువంటివి.
1: Without this fundamental character which we acquire out of education, without that, all the rest would be in vain.
0: అన్ని కూడాను ఒక భక్తికి సంబంధించినటువంటిగా ఉండాలి.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: ఇవన్నీ యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: When once we find unity, you'll be able to experience divinity.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థం మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: The true education will never confine you, will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: Ekkadiki vellina kudanu tanaku edaina oka swartham unnada ani vichinchistunnaru.
1: Today, wherever we go, our thought would be self-centered or selfish.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్, ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్యం శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ఆ చైతన్యం ఉండటం చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి. And therefore it is said that God dwells in all of the living beings.
0: ప్రతి మానవుడి యందు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: This self atma is present in every human being.
0: ఆత్మై సర్వభూతానాం.
1: The same self is present in all of the living beings, the creatures.
0: కనుక నీవు ఆ స్వత్వాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: Therefore, you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education. The modern education is making everyone selfish. You will have the true education if only you give up this selfishness.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: When once you get rid of this selfishness, your heart will be sacred.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: Therefore, to begin with, the self.
0: రెండవది హెల్ప్.
1: Next stage, help.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్, నాట్ బై బర్డ్స్, బీస్ట్ అండ్ ఎనిమల్.
0: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: This selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
1: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
0: కానీ పశుపక్షి మృగాదు

0: ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: దీస్ థింగ్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ బర్డ్స్ అనిమల్స్ అండ్ బీస్.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుంది.
1: మ్యాన్ హ్యాస్ అ వాల్యూ ఇఫ్ ఓన్లీ హ్యాస్ క్యారెక్టర్.
0: అది లేకుండా ఉండిన వాడు మనిషే కాదు.
1: Without character, you cannot call him a human being.
0: Karuka, manamu danni kapatukovadaniki taginatundi chaduvulu manam chadavali.
1: Therefore, we should acquire knowledge and education to maintain and uphold our character.
0: Manam enni chaduvulu chadivina kani jobulu nimpukovadam kosam kadu.
1: We should not study only to fill our pockets with money.
0: Karuka, money manaki em chestundi?
1: What is it that money is going to do?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: వీ కెన్ సే దట్ ఈస్ జస్ట్ అన్ అనిమల్.
0: కనుక అనిమల్ అయినా మేడం దానికి ఒక సీజన్ అండ్ రీజన్ ఉండదు.
1: అనిమల్ అట్లీస్ట్ మచ్ బెటర్ బికాస్ అనిమల్ హ్యాస్ ఎ రీజన్ అండ్ ఎ సీజన్.
0: కానీ ఈ మనిషికి నో రీజన్ నో సీజన్.
1: మ్యాన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో రీజన్ హ్యాస్ నో సీజన్.
0: ఎక్కడ పోయినా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం.
1: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్ is totally selfish.
0: ఈ స్వార్థం వచ్చేప్పుడు మనం అంతా కూడాను ఒక పెద్ద మనుషులు తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
0: అందరి ఎంత కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మం అనే ప్రధానమైనటువంటి పునాదులు.
1: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
0: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
1: Both of them however get unified.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no dharma beyond satya.
0: సత్యం అనే పునాది ప్రణయం.
1: Basing on the foundation of truth.
0: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
1: The building of dharma righteousness stands.
0: సత్యమే కూలిపోతే ధర్మం అనే పేరే కూడా ఉండదు.
1: When once the foundation of satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: కనుక ఈ సత్య ధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: దేర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: సత్య ధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
1: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ప్రేమ ఆర్ లవ్.
0: పదములు నేను పదము సున్న.
1: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya, dharma, prema, shantulu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: ఈ మూడు లేకుండా పోతే అసలు శాంతియే మనకుండదు.
1: You will not have the true peace in true spirit of the term.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి యొక్క గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
0: మనకు కష్టమే లేవు.
1: There will be no difficulties.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: Man is really meritorious.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
1: Because of past merits, because of observance of truth and righteousness, he is born as a human being today.
0: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: Without these two, he loses the very human quality.
0: లేక దానవుడైనా కావచ్చును లేక అనిమలైనా కావచ్చు.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: Therefore, you can be a true human being if you have satya and dharma.
0: మానవ.
1: There are three letters. మానవ.
0: మా అనగా ప్రపంచ వ్యామోహము.
1: Ma means attachment to the world.
0: Na anaga lekunda.
1: Na means without attachment.
0: Who means unnadu.
1: Va here means the one who lives without attachment to the world.
0: Attachment lekunda undinatuvanti vade nijamainatuvanti manavudu.
1: A true human being, manava, is the one who has no attachment.
0: Manavudiga unnadu kani attachment ante emiti. మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్యుడు గారు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: Yes, enough of food to eat.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: He has all sorts of enjoyment.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: He can acquire anything he desires.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: He can move about freely anywhere.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీల్లేదు.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: in order to acquire this peace,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసెస్ కూడాను సుఖం లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ వన్ పాయింటెడ్నెస్ that God is present in everyone and move about freely.
0: Aa freedom enappude manavudu bandhigutaru.
1: When once this freedom of oneness is lost, man is in bondage.
0: Aa lust vachinappude love dooram aipothundi.
1: And once there is lust, he is far from love.
0: Gulabi mokalo oka gulabi pushpam untadi.
1: And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love.
0: Anaga chakkari gunamunu chakkari nadavadikalu chakkari margamunu chuputundi.
1: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: Ee good thoughts, good behavior unnatam chethane vaadu manchi vaadu avutadu.
1: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
0: Ivanni kattukune tappatiki ivanta attachment avutundi.
1: Because without these things, you are attached.
0: Detachment is sukham.
1: You will have all happiness if you are detached.
0: Kaluka, detachment ante vaatini lekunda chesukovatam kaadu.
1: Detachment does not mean denial.
0: Nivu sarvulaku sahayam chey.
1: Help everybody.
0: Kaani bidalu chusthe jali padu.
1: Have kind of compassion towards the poor and needy.
0: Ilanti compassion, anaga prema undinappude మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్, యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కానీ ఉత్తర దేశంలో వెళ్ళినప్పుడు,
1: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా,
0: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
1: హీ మెట్ ఎ డాక్టర్.
0: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
1: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
1: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
0: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్ష్యం ఉండాలి కదా, ఎవరు జయించారని.
1: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హాస్ టు జడ్జ్ ద విన్నర్.
0: అదే మండల మిశ్ర భార్య.
1: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
0: మండల మిశ్రుడు శంకర్తో చెగడమాడినప్పుడు,
1: when Mandala Mishra was ready to face Shankara,
0: evaru jayincharu evaru jayinchaledu evaru question ku sarine answer icharu evaru ivaledu anetundi nirnayinchataniki Ubhaya Bharati unnadu.
1: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate correct answers to the questions put.
0: Ippudu unnatundi judges evaru kuda parike raru.
1: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
0: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: They do not know what truth is.
0: కానీ truth is God.
1: But truth is God.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని భూమిభారతిని నీకు సాక్ష్యం ఉండమని చెప్పారు.
1: ఉభయభారతి హావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ డిసైడెడ్ టు
0: శంకరుల వారే అడిగారు మండల మిశ్రుడి.
1: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర,
0: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
1: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్?
0: సత్యానికి ఎవరైతే ఏమి, భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వులు ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నాడు.
1: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: She stood in between the two contestants.
0: Iddaru vese questions answers rendu untuntayi.
1: And each one started questioning the other and replying.
0: Kattagalapatiki
1: ultimately
0: av Shankarude jayamu annadu.
1: She decided that Shankara won.
0: Mandal Mishra fail ayipoyadu.
1: Mandal Mishra lost in this process.
0: Aa promise lo okaru mottamota ani cheppindi. నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్రా వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
0: వినింది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్ టు అండర్టేక్
0: దట్. కరెక్టే, జయము శంకరుడు.
1: అల్టిమేట్లీ శంకర వన్.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Oka sannu kodu kadigalante
1: if has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని, అనగా కుండ, పిచ్చిం తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసి పరమ సంసారియా.
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్.
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక్క ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ షీ సేడ్ డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పిన అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: తను మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసేశారు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: మీరు తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతరెవరు పూర్వం గురు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ది గురు ఆఫ్ ఉభయ భారతి బిఫోర్.
0: అప్పుడు ఉభయ భారతి నీవెంతటి గొప్పదాగమ్మా.
1: The master was extremely happy to find the heights attained by
0: Ubhayavarthi.
1: In fact, a true renunciant should not have any ambition or
0: desire.
1: Therefore, you cannot be renunciant if you have desires. Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation. And then he decided to be totally
0: renunciant.
1: Therefore, let him be a celibate or a renunciant or a householder or a recluse. One should not indulge in these activities.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today people appear as though they have given up all.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తులు వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ. We don't have any contacts. We don't want any money. We want only devotion. Teach us some liberation. They pray to Bhagavan.
0: Kani compound dartane bayaldertane gumpulu gumpulu gumpulu gumpulu.
1: The moment they leave this compound campus, desires will follow them in sequence.
0: Kanuka inada manavudi endu sthana balamu thana balamu pushi balamu daiva balamu nalugu balamulu untunnayi.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body. The strength of your mind.
0: కనుక మనము స్థాన బలము కూడా చూసుకోవాలి.
1: So we should also think of the place where we live.
0: రామ లక్ష్మణ ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతున్నారు.
1: రామ లక్ష్మణ were moving about in the forest.
0: ఒక చెట్టు కిందకి పోయి కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: Lakshmana sat under a tree.
0: అక్కడ నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు కర్లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: Immediately he got up and said, oh brother, we don't want to continue to be here any longer. Let me go, he said.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: Lakshmana started negating whatever Rama said, saying no to him.
0: రామా నీ ఆజ్ఞను నేను వదిలే చుట్టువాడని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
0: అప్పుడు సీత చెప్పింది.
1: దెన్ సీత సెడ్,
0: ఏమి లక్ష్మణ్ ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసం నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: Rama deegha arochan chesadu.
1: Rama thought over the matter.
0: Yochan chesi, idantha kudanu kevalamu idiriyatundi rajyam.
1: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatvanti pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam lekapoyinappudiki Rakshasa buddhulu vachayi atiki.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Raman poyi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki namaskaram chesi.
1: Though he is a younger brother, he saluted him.
0: Brother, manam ikka veldamu ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: సార్ బ్రదర్, లెట్స్ గో, లెట్స్ నాట్ స్టే ఎనీ లాంగర్ హియర్.
0: ఇక్కడ లేకపోతే ఇంకొక ఆటంకి పోదాం.
1: ఇఫ్ నాట్ హియర్ వీల్ గో సమ్వేర్ ఎల్స్.
0: అంతేకాని అయోధ్య అనేటువంటి మాట నీవు పలకద్దు.
1: అండ్ డోంట్ స్పీక్ ఆఫ్ ది పాస్ట్ అయోధ్య ఎనీ లాంగర్.
0: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: పాస్ట్ ఈస్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్.
1: Future is future uncertain.
0: మనం ప్రెసెంట్ లో ఉన్నాము.
1: లివ్ ఇన్ ద ప్రెసెంట్.
0: ప్రెసెంట్ ఈజ్ లవ్ ఇట్.
1: అండ్ ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్ అండ్ యూ లవ్ ఇట్.
0: కనుక మనం పోదాం ఫోన్.
1: సో లెట్స్ గో నౌ.
0: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: సీత రాములు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: Anna, naaku teliyakunda eyo rakshasudu naalo praveshinchi ninni ee vidhamaga kudanu dushinchindi.
1: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్ సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్ ఐ నో ది యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ.
0: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
1: Any day we should be together.
0: కాబట్టి మన కలియకను చెరగొట్టుతున్నది రాక్షస కుటుంబం.
1: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
0: ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పటికి వారిని త్యజించాలి అన్నది.
1: Therefore you have to give up the demonic temperament however close you may be.
0: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్, వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi bommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Naaku kumarudu kavali, kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son, son, son, son.
1: Everyone wants to have a son, beget a son.
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: సన్ హౌ షుడ్ హీ బీ?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ అక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడా లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ ద టైప్?
0: కనుక వీడు చెడ్డ సాహసాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బీ.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బీ ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్? వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్? వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్? And all these answers are very well known to Sita.
0: Sita anni rakamaga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be the mother.
0: Bad friendship lo tirutunte chalam kodana nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam నిర్మోహత్వే నిర్మితం నిర్మల తత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: Right from that time Rama was not in the company of anybody.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: గుడ్ కంపెనీ వాజ్ సాట్ ఆఫ్టర్ బై గాడ్ హింసెల్ఫ్.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సత్సంగ
0: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
1: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
0: అందుకోసమే కలియుగము కలహ యుగము అన్నారు.
1: దేర్ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈజ్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యు విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ all the bad company and bad thoughts.
0: You know, bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: Mana doshanni pinchetunte vaipoyinayi kani doshanni nirmulam chesetunte vidiyam.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: Meer chucharo ledo,
1: whether you have noticed or not.
0: Mana pillalaku sunday vachina inkemaina holidays vachina ani motta motta ekkada potharu library ki potharu.
1: Our students, either Sunday or other holiday, first they go to the library straight.
0: Library potaru itati bad books ekkada unnayani chakkaga vetukutaru.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels.
1: Bad novels.
0: Chuchi chuchi em cha video goppa edo pustakalanta vetukutunnadu em vetukutunnadu ani chuste kattagalapatiki edo pichi pustakalu.
1: When one starts wondering what is that he is searching for, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chadutunnaru.
1: Today you find educated people going through bad books.
0: Aa bad books chaala advertised avutuntadi.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: పీపుల్ డు నాట్ థింక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ దట్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి పాస్డ్ ఆన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ యు ఆర్ బౌండ్ టు బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: దేర్ వర్డ్స్ ఆర్ సో స్వీట్ అపారెంట్లీ.
0: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్ your path of life is bound to be good.
0: Sanaka manam manchi sanghanni cheralu.
1: Therefore we should be in good company.
0: Neevu jeetalu ostaya ani pani pedda pedda classes katta kattukoni pass cheyadam prayojanam ledu.
1: There is no use in acquiring high degrees expecting high pay packet.
0: Kaani ilanti dabbu enta kaalam manaku paniki vastundi.
1: Such sort of money, how long will it be of help to you?
0: Ee bad lo sambhaalinchinatvanti oka dabbu bad margane chustundi.
1: The money that you get by bad means will be used for bad purposes only.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling, so will be the experience.
0: Kanuka manam manchi pustakam hrudayaniki nachinatvanti teeskovali.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: Kani meer chustaru par library vachinappudu em techadu ani cheppi chustaru.
1: As you watch, what is it bringing back from the library?
0: Alanti bad vaadu ee maatramu ee pustakalanu kuda chepparu.
1: Such bad person will not speak any good word.
0: Kaani aa bad pustakam lopala pettukoni paina maatram cover vestaru.
1: And he will keep these bad books in secrecy, maintain them secretly. Then once you open the book, you will see
0: bad matters.
1: All bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాడు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాడుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్చుతారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ who is responsible for your maintenance of life.
0: నీ కూడబెట్టిన వాడిని కూడదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundalla.
1: Such qualities should be there among students.
0: Appude athanu student ani cheppek avutundi.
1: Then only we can call him a true student.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: But if one behaves just the opposite direction, his actions are contrary to what he said, he is not a student but a stupid.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
1: So we should never join the company of such stupids.
0: పోనీ వారిని స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వారితో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: Kanuka vaarini vaarigaane petti neevu neevugaane melagu.
1: Leave them alone and you live for yourself.
0: Appudu neevu chaala baagupadtavu.
1: Then only you will progress.
0: Nee yokka gunamulu andaru kuda jagatatta mechukuntundi.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: Kanuka andarni manam preminchali.
1: We should love all.
0: Premane pradhanamaina petti yokka chadavu.
1: In fact, love is true education.
0: Nijanga manavuniki aa prema pinche atvanti yokka vidhanamunu bodhinchinatuvadu vaade nijamai guru.
1: He is a true teacher if he teaches love, the process of acquisition of love.
0: Ilanti teachers nu ilaadu ento mandi unnaru puru.
1: In the earlier times there were many teachers of this sort.
0: Naligindu bichchavetti ichchesi aa pillavaniki petti taanu bodhinche andukuneetuvanti vaadu.
1: They will feed their students, they will beg for them, they maintain their life and teach them.
0: అప్పుడు రెండు విధాలు కూడాను ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: In both the ways, they know the spirit Atma.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: The Atma is the spirit, acts in the decent way, it symbolizes goodness.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస అండ్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: టుడే వీ నీడ్ గుడ్ స్టూడెంట్స్.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
1: ఫర్ దిస్ రీజన్ టు హ్యావ్ గుడ్ స్టూడెంట్స్ భగవాన్ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: ఇఫ్ యూ విజిట్ అవర్ లైబ్రరీ of our university, you don't find single bad book.
0: Teachers cheppina kuda nu pillalu vinaru.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: Alanti bad path lo povadaniki ishtam undadu.
1: Students will never entertain bad thoughts.
0: Ekkadaina leavullo tallidarulaki intiki pote akkada kontha kaalam kuda undaru.
1: When they go home, they don't stay there at least for some time.
0: Talli cheptuntadi.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిమ్,
0: నాయన నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టవచ్చలో ఉంటున్నావు, ఏమి కొంతమైనా ఈ కుర్రాది కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, mother, it's not proper for you on your part to eat.
0: రజోగుణ సంబంధమైనటువంటివి.
1: All that you eat will make you passionate or rajasic.
0: తిండి ఎట్టిదో దానికి తిప్పలు అలాంటివి.
1: As is the food, so is the head and the problem to follow.
0: ఈ ఫుడ్ హెడ్ రెండు చేరేటప్పటికే గాడు మర్చిపోతాడు.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: కనుక ఏ విధమైనటువంటి ఫుడ్ ని కూడా మీరు మార్చకండి.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: When once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
0: మంచిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్, నాట్
0: గుడ్.
1: గివ్ అప్ దట్ హ్యాబిట్
0: అని బుద్ధి చెప్తారు.
1: దే విల్ టీచ్ హిమ్ ఎ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, కాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: దేర్ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వారంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the 22nd of November 2005 during the convocation of the Sri Satyasai Institute of Higher Learning.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.